0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్చి ఫణికుమార్. ముఖ్యాంశాలు. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2 దశకు, ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీ శర్మ 2వ రెండుకు చేరుకున్నారు. వార్తల వివరంగా. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ఎల్లప్పుడూ దేశ విశ్వాసాన్ని బలపరిచిందని ఆయన చెప్పారు. నిన్న న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిరాశపరిచిన తర్వాత ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం ఉంచారని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. సరైన ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని దేశ ప్రజలు మొదటిసారిగా తెలుసుకున్నారని మోదీ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గత 12 ఏళ్లలో 25 కోట్ల పైగా ప్రజలు ప్రేదరికం నుండి బయటపడటం ప్రభుత్వ విధానాలు దిశ సరైనవని నిరూపిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: భారత్ కే లోగో నే పెహ్లీ బార్ యే దేఖా హై కి జబ్ సహీ నియత్ సే సర్కార్ చల్తీ హై తో తేజ్ గతి సే వికాస్ భీ హోతా హై. ఎన్డీఏ సర్కార్ కే ఇన్ 12 వర్షో మే 25 కరోడ్ సే జ్యాదా లోగో కా గరీబీ సే బాహర్ నికల్నా యే దిఖాతా హై कि हमारी नीतियां सही है, हमारी दिशा सही है. ये सफलता आज देश के हर उस व्यक्ति को एक भरोसा देती है कि एक न एक दिन उसके सपने भी पूरे होंगे.
0: జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వం ప్రాముఖ్యతను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి

0: అన్నారు. ఇంత సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించడం ప్రజల పరిణితికి నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 2014 के पहले के कई दशक बहुत अस्थिरता और उथल पुथल से भरे हुए थे. इसका देश को बहुत नुकसान भी उठाना पड़ा. लेकिन अब देश की जनता एक स्थिर सरकार का काम भी देख रही है और उसकी निर्णायक क्षमताओं की प्रशंसक भी है. मैं आज देश की महान जनता को भी नमन करता हूँ. जनता जनार्दन का आभार व्यक्त करता हूँ.
0: అంతకుముందు దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకోవడం, నరేంద్ర మోదీ దేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలవటం వంటి సందర్భాలను పురస్కరించుకుని ఈ సమావేశం జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీకి ఇది ఒక చారిత్రాత్మక గౌరవం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు.
2: It is a historic tribute to India's longest serving continuously elected Prime Minister, Sri Narendra Modi ji. The right leader at the right time at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. That is his strength. He is both our anchor and our innovator. Working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind.
0: భారత్కు అత్యధికాలం ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలవడంతో ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో అమెరికా అధ్యక్షుడు తన మిత్రుడైన ప్రధానమంత్రి మోదీని అభినందిస్తూ ఆయన ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మోదీ ఒక దృఢమైన ఆరోగ్యమైన తెలివైన వ్యక్తి అని ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా ప్రతినిధి దిమిత్రి ప్రెస్కో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలను అభివృద్ధి కోసం మోదీ తన వంతు కృషి కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారత్ చంద్రుడిపై అడుగుపెట్టిందని, నక్షత్రాలను లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలకు కొత్త అవకాశాలను సృష్టించడంలో ప్రధానమంత్రి మోదీతో కలిసి పనిచేయడానికి తన సంసిద్ధతను ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వరుస పర్యాయాల్లో అత్యధికాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం నిన్న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రిగా 4399 రోజుల నిరంతర సేవతో 4398 రోజుల పాటు నిరంతరంగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ఇదిలా ఉండగా కోటేశ్వర్ రోడ్ నుండి విమానాశ్రయం వరకు ఉన్న కారిడార్ను కవర్ చేసే అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2A కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది పూర్తయిన తర్వాత అహ్మదాబాద్ గాంధీనగర్ మెట్రో నెట్వర్క్ సుమారు 78 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుందని, విమానాశ్రయానికి నిరంతర కనెక్టివిటీని అందిస్తుందని, ప్రజా రవాణాను గణనీయంగా మెరుగుపరుస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫ్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్వాగతించారు. దీన్ని రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో ఒక కీలక ముందడుగుగా ఆయన అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి టీమిండియా దార్శనికతకు అనుగుణంగా ఈ సంవత్సరం వికసిత్ భారత్ @2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి అనే ఉత్తమంతో వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయ శ్రేయస్సు అభివృద్ధిపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీ శర్మ నిన్న 2వ రౌండ్కి చేరుకున్నారు. 2 సార్లు ఒలింపిక్ పథకం సాధించిన సింధు టోర్నమెంట్ తొలి రౌండ్ పోరులో పెరుగుకు చెందిన ప్రపంచ 76వ ర్యాంకర్ ఇన్స్ కాస్టిల్లోను 21-13, 21-11 తేడాతో ఓడించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సింధు మన దేశానికి చెందిన

ప్రపంచ 39వ ర్యాంకర్ ఈషారాణి బరువాను ఎదుర్కోనుంది. చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ 11వ ర్యాంకర్ చియు పిన్చియాన్పై 21-12, 22-20 విజయం సాధించడంతో తన్వి శర్మ కూడా తిరిగి ఫామ్లోకి రాగా రేపు జరగనున్న రెండో రౌండ్లో తన్వి మాళవిక బన్సుతో తలపడనుంది. వాతావరణం. పశ్చిమంగా నెలకొన్న డిస్టర్బెన్స్

అరేబియా సముద్రం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మిగతా ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారత నౌకాదళం కోసం గరిష్టంగా 75% స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన 20 ఎన్హాన్స్డ్ క్యాపబిలిటీ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జీఎన్ఎస్ఎస్ జామర్ల కొనుగోలుకు సంబంధించి రక్షణ శాఖ నిన్న 449 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. కొనుగోలు భారతీయ స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన, అభివృద్ధి, తయారీ విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘన సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రి మండలి అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు, ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీ శర్మ 2వ రౌండ్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపుదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో ధూర్జటి కాళహస్తీశ్వర మహత్యం, తిన్ననుని సాయుజ్యం, శ్రీమతి వి జయలక్ష్మి గారి ప్రసంగం మరియు పాటలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో ముందుగా

శారీరక ఆసనాలు, శ్వాస నియంత్రణ మరియు ధ్యానం వీటన్నిటినీ ఏకం చేసే ఓ సంపూర్ణ సాధనే యోగా. మరి మన యోగాభ్యాసం ఈ శీర్షికన ఈరోజు మనం సమకోణాసనంపై కొన్ని వివరాలు తెలుసుకుందాం. శరీరాన్ని నిటారుగా 90 డిగ్రీల కోణంలో ఉంచే ఓ అద్భుతమైన యోగాసనం ఈ సమకోణాసనం. ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు పరిశీలిస్తే తొడలు, నడుము యొక్క కండరాలు దృఢంగా మారడానికి ఎంతో తోడ్పడుతుంది. కడుపు క్రింది భాగాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వెన్నెముక సమస్యలు తగ్గించి నొప్పులను నివారిస్తుంది. ఒత్తిడి ఆందోళనలను తగ్గించి మనసు ప్రశాంతంగా ఉంచుతుంది. మరి యోగా నిపుణుల పర్యవేక్షణలో సాధన చేసి ఈ ప్రయోజనాలు పొందుదామా? యోగా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు ధూర్జటి కాళహస్తీశ్వర మహత్యం తిన్నని సాయుజ్యం శ్రీమతి వి జయలక్ష్మి గారి ప్రసంగం విందామా.
1: శ్రీకాళహస్తి అనగానే మనకి గుర్తు వచ్చేది కన్నప్ప కథ. కన్నప్పని తెలుగువారికి పరిచయం చేసిన మహాకవి ధూర్జటి తన కాళహస్తి మహత్యంలో ఆవిష్కరించిన ఈ కథ పెరియ పురాణంలో ధీరుడుగా పేర్కొనబడ్డాడు. ఇతడు ప్రసిద్ధ నాయనాలలో ఒకడు. తిన్నడుగా అంటే మనస వాచ కర్మణ ఒకటిగా ఉండేవాడు అర్థం. జాతి రూప గుణాలు ఏమైనా ఏ రకమైన పూజ అయినా అవ్యాజ నిష్కపట భక్తే ముఖ్యం అనడానికి నిర్వెత్తు ఉదాహరణం తిన్నడు. అర్జునుడే తిన్నడైనాడు. పాశుపతాస్త్రం ఇతరులని బాధించడానికే ప్రార్థించాడు కనుక మరుసటి జన్మలో బోయవాడుగా జన్మించాడు. పశుపతితో యుద్ధం చేస్తూ ఆలింగనం చేసుకుని కృష్ణసఖుడు శివసాయుజ్యం కోరాడు. ఆ కోరిక తీరడానికే పార్థుడు తిన్నడుగా శివప్రీతిపాత్రమైన సువర్ణముఖీ నదీ తటాన శివుడే లింగరూపంలో ఆవిర్భవించిన ఉడుమూరు గ్రామంలో జన్మించాడు. ఆటవకులందరూ శివభక్తులే. వారి జీవన విధానాలని వర్ణిస్తూ పట్టుచీరలు గట్ట భాగ్యంబుగలిగి చాటుటాకులు గట్ట భారమండ్రు మాణిక్యభూషా సముచయంబున్నను ఎర్రకూరు కురువింద లేటికనరు. కొండచర్యల్లో తాము పండించే చేలల్లో వరాహపంక్తులు చొరకుండా తెల్లని చామరఖండములు పోగుతాళ్ళు కడతారట. అంటే ఆటవికులైనా అనవసరంగా జంతువుని చంపరు, అది వారి అడవి మర్యాద. ధూర్జటి వారి వైవిధ్య జీవన శైలిని వారి భోజన వేషభూష పూజ ఆచారాలు మనకెంతో విపులంగా రాశారు. వారి సునిశిత పరిశీలన ప్రతిభ కనిపిస్తుంది. వేణుజాతమైన మణిపూసలైన ఉడుగు పండ్లతో సమానమండ్రు సామజకుంభ ముచ్చములైన ఉసిరికాయలతో సమానమండ్రు కుంకుమ పునుగు జవ్వాదులతో ఇళ్ళు అలికి పైన గోమయంతో పూస్తారట. ఎంత సంపద కలిగినా కులాగత ధర్మకర్మలని విడవజాలరు. అటుగాన శబరిసుతులు మహిమగలిగి మానరు సహజ వృత్తి. ఇది వారి గొప్పతనం. పొత్తపినాటిలో కిరాతుల కాటపట్టమైన ఉడుమూరును గ్రామంలో జానపదులు సంతోషంగా సంతృప్తిగా జీవిస్తున్నారట. ఆ పట్టణాధీశ్వరుని కూడి చెంచు పూబోడి అయి సంచరించు గౌరి చందమ్మున పులింద విభూని కూడి ఆ కాననంబులో సురతేచ్ఛానందము గిరికందరములలో సలపగా ఆ తెందకు శైలజాధిపు కరుణతో నెలమసిలిందిట. కడుపులో బిడ్డ కోరుతున్నాడా అన్నట్లు శివుని దర్శింప కాంక్షగలిగిట. మాంసాన్ని దొప్పల్లో పెట్టి అభవనికి అర్పించాలనుకుందిట. నేత్ర నీలోత్పలంబుల నీలగడుని అర్చనంబు చేయదించట. అంబుజాక్షి గర్భగోళముందున్న అర్భనకు గల గుణములు తెలిపెడు కరణి అంటాడు. గర్భిణిగా ఉన్న తల్లికి పుట్టుబోయాడు బిడ్డ తగినట్లు కోరికలు ఉంటాయట కదా. పువ్వు బోడి చిలకలికి శుద్ధులు చెప్పి పొద్దులు పుచ్చిందిటిహ బిడ్డను కనే సమయంబు ఆసన్నం అవగానే చెలువకు బిడ్డ కుట్లు అంటే నొప్పులు విలసిల్లగా భిల్ల స్త్రీలు మంత్రసానని పిలువరే ఖాయము జలకముల కాపరే అని నేర్పరులైనా సంభ్రమంగా ఏర్పాటు చేశారట. శుభముహూర్తాన శివభక్తి మునుపైన శిశువుని కన్నదిట. సంసార మోహపాశము కోసినట్లుగా బొడ్డుని కోశారట. సర్వేశుని భక్తి లక్షణము తెలిపడు విభూతి పెట్టారట. అంతా శివమయం. అయినా జ్ఞానప్రసూనాంబ ధ్యాన పరమ సౌఖ్యము అనుభవిస్తున్నట్టు అనగా సమాధి స్థితిలో ఉన్న విధంగా కన్ను తెరవక కొన్ని రోజులు బిడ్డడలాగే ఉన్నాట. ఆ తరువాత నెమ్మదిగా తల్లిదండ్రులను సంతోషింపచేసేటందులకై ఈ లోక వ్యాపారం విటుల చేయగలను అన్నట్లు కళ్ళు తెరిచి చూశాట. శివభక్తి రహితమై చెడియ జగము అని నవ్వినట్టు నవ్వసాగే. కందర్పహారిని వెతుకుతున్నట్లు తప్పటడుగులు వేయసాగే. చూడండి ఈ సామ్యాలు. ఇలా రాయగలగడం సుధూర్జటికే చెల్లు. అలా దినదిన ప్రవర్ధమానంగా పెరిగిన భూపాలుడు శివభక్తి లక్షణోపేతంగా ఉన్నట్ట. జలకముల్లార్చి విభూతి పెట్టి కాటుక పెట్టి మందుల తాయెత్తులు కట్టుకుని శబరపుత్రులతో ఆడిన ఆటలు చూడండి. చిట్టి పొట్లకాయలు గుడుగుడు గుంచాలు గచ్చకాయలు బిల్లంగోడు మొదలైన

శైశవ క్రీడా విహారముల తరువాత వింటి చాప విద్యలలో ఆరితేరి లంఘనగతిచను లేడిని నింగిన వర్తించు ఖగంబును ఏయగని విలుపట్టిన పక్షం రోజులోనే ఇంత ఆరితేరాడని అందరూ అబ్బురుపడ్డారట. నవయవనం ఆసన్నమైన పిరప ఒక శుభ మంగళవారం రోజున వనచరులందరూ తమ రాజకుమారుడికై నివ్వరి బియ్యాన్ని పువ్వులా వండి వార్చారు. ఉపాహార భాండాలు చమరీమృగ పాలు కుడుములు పుష్పాలని గంపలనెత్తుకుని కాట్రేడు గుడికి తప్పెట్లు కొట్టుకుంటూ సొరకాయ బుర్రలతో మ్లేచ్చ పాటలతో నడుచుకుంటూ గుంపులుగా వెళ్ళి మృగయాది దేవత సన్నిధిలో బాణశరాసనాదులను నిలిపి ఎర్రవీరిదండల నివ్వరిపాల రక్తచందనమున కుగ్గిలపు పొగలతో శబరారిని కొలిచారట. ఆ తరువాత వేటకి వెళ్ళడం ప్రారంభించాడు. ఒకరోజు వేటాడి డస్సి ఒక ఒకళ్ళు చెట్టు కింద ఒళ్ళు తెలియంగా నిద్రపోయాట. ఆ నిద్రలో ఒడలెల్ల విభూతి పూత పులితోలొడ్డాణములెల్లాడ నిశ్చల ఆత్మ విచారభూషణుడు ఆ కుమారుడి కళలో కృపామూర్తియే కనిపించి, బాలక, అచట శిలావట మూలంబున కొండదండ మొగలేటి ధరిన్ శైలసుతాపతి భక్తుల పాలిటి పెన్నిధి వసించు భక్తిన్ కొలుమీ అన్నట్ట అని అంతర్ధానం అయినట్టు ఒక కళ కన్నాడు. కళలో శివస్వామిని చూసి అభ్యురపడి చెప్పిన గుర్తుల ప్రకారం వెతగగా మొగలేరు ఇప్పుడు ఆ నదిని స్వర్ణముఖి అంటున్నారు. మొగలి పువ్వుల పొదల ఎక్కువగా అప్పట్లో ఉండి ఉంటాయి. మరి ఆ నదీ తీరంలో ఒంటరిగా ఉన్న శివలింగాన్ని కాంచి రోమాంచితాంగుడై ఆనంద బాష్పములు అతిశయిల్ల ఆ మహాలింగానికి సాష్టాంగ ప్రణాములు చేసి ముకుళిత హస్తుడై చేరపోయాట. ఈ భావాలు రావడానికి పూర్వజన్మ సుకృతం, అతడి స్వభావం, సంస్కారాలు తోడవుతాయి. మరి భక్తి ప్రేమ ఉబికి ఓ సామి ఇటువంటి కొండదరిలో ఒంటి పులులు సింగములు తారాడు కారడవిలో నీ వాకన్నచో కూడు నీళ్లు ఏ చుట్టాలు పెట్టెదరు అని వాపోయాట. ఇంటికి వస్తే నివ్వరి ఉరిపిళ్ళు చనుబ్రాలు వెదురు బియ్యాలే కాక పాయసం పుట్టతేన జున్ను కొండమామిడి పళ్ళు బీరపళ్ళు వెలగపళ్ళు ఇలా ఎన్నో ఇవ్వగలను. ఇంట్లో వీటన్నిటికీ నీకు సమర్పించే అవకాశం ఉంది. ఇక్కడ ఇల్లా ముంగిలియా ఏడైనా చుట్టాలా ఇల్లాలా కొడుకు లేక ఎలా ఒంటరిగా ఉంటావు? తనతో ఇంటికి రమ్మని వేడుకుంటాడు. శివలింగాన్ని ఒక జీవమున్న దైవంగా చూడగలగడం తిన్నడి భక్తి ప్రపత్తులు అవ్యాజ ప్రేమే కారణం. నిన్ను మన్నించి నువ్వు రాకపోయినట్లయితే నేను చూసి చరంగా నోప నీతోడిదే నాకు లోకం అని ఉండిపోగా అతని సహచరులు ఎంత బతిమిలాడినా నా చుట్టము తల్లిదండ్రులు చెలులు నాథుడు ఈ దైవమే అని చెప్పగా ఏమీ చేసేది లేక గజకాననంలో తిన్నడిని ఒంటరిగా వదిలేసి ఉడుమూరికి తిరిగి వెళ్ళిపోయాట. ఇక్కడ అతులిత మాధురీ మహిమ గల ఈ కవితల్ని కొంచెం ఆస్వాదిద్దాం. ఎన్నాళ్ళ నుండియో పస్తున్నాడీ అడవిలోన ఒంటి మహేషుడు నెగులు మాన్పవలగా కన్నారం కనిన బంటుగల ఫలమనుచు విల్లొక చంక అంపపది వీపు దొప్పల కేలిదోయి పుక్కిళ్ళ పవిత్ర కాంచనయ నదీ జలము ముప్ప భక్తి రాజిళ్ళ దొప్పల నంజుండ్రు ఆ అదిరాజును కలుపు ఆరిగింపగా ఆ పరమేశ్వరుడు ఊరుకుండినను. కాలవో క్రొవ్వవో మాడగాలెను చవిగావో కమ్మగాలేవో నీకుం జాలవో ఎలవడవో తినవేలా కరుకుట్లు పారతీసురా చెప్పుమా అని ఏడవగన్ తిన్నని భక్తికి శివుడు ప్రసన్నుడై ఏడు పుడిపి సరగున గరుకుట్లా తినేది లేలమ్మని ముదమంది లేచి అవధానమునన్ అందీయ శివుడు తగన ఆనందించుచు ఆరంగించిన ముదమ్మున మిన్నంది పులిందేంద్రుడు కాననం తిరుగుచు ఇట్లు దినందినంబు గొల్వగన్. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు కుండబొజ్జయు ఉత్తరయ్యము శివచిహ్నాలతో గల ద్విజవిభుడు ఆ శివలింగం దగ్గరికి వచ్చి, అయ్యయ్యో అపచారం, నీ దగ్గర ఈ కసుమాల ఏంటి, ఎలా ఓర్చుకుంటున్నావు, ఇది నాటకమా ఈ బూటకమా అని బాధపడగా శివుడు ప్రత్యక్షమై, ఠవఠవ పడనేటికి మది శివగోచరను ఒక చెంచు ఒకడు శృతి వ్యవహారేతరముగా మహాభక్తితోన్ కొలువన్ దయపుట్టి కిరాతుని పూజలు అంగీకరించినాను, తద్భక్తుని నీవు కూడా చూడమని ఒక వృక్షం వెనకాల దాగోమన్నాడు. రోజూలాగానే మాంసాన్ని తెచ్చి పుక్కిట పట్టిన నీరుతో శివలింగం మీద పోసి శివుణ్ణి తినమనగా తినకున్న ఏమకోయను అనుమానం పొంద అభవుడంతటిలోనన్ కనుద్రమ్మి గమ్మి పొటపట చిలికె కన్నీరు శబరు చిత్తం బరయన్. హరే ఒక మరి ముకుళిత నేత్రమున భాష

0: పుష్పముల ఘనమైనను. అందునకు దందనందనుడు ఆందోళనమునుంది కంటినంటిన నొప్పిన్ బంది కురుకుట్ల దినగిక సంధ్య మేటికి సమకూర్పదగున్ అని చెప్పి కోకపట్లంబు ఆవిగుని ఊరి ఒత్తాట తంగేడాకు మెత్తాట పేరిన్నయ్యి చనుబాలు రాసేట. ఇలా ఎన్ని మందులు అడిగి తెచ్చిన మందులు అడవి మందులు ఎన్ని వేసినా నీరు కాదు కదా, రక్తం కారడం మొదలెట్టిందిట. ఇక వీలు లేదు, కంటికి కన్నే మందు అని ప్రాణము పోవును తనము భంగము పొందును అనక తూణీగా బాణము జిర్రున దిగిచి గుడ్డు వీడి పెకిలించి రక్తసిక్తమైన శివుడి కంటిలో పెట్టేశాట. దాంతో మునుపటి కన్నా శివుడి కన్ను ఇంకా వెలుగొందిట. ఇంతలో రెండో కన్నులోంచి రక్తం రావడం మొదలెట్టిందిట. రెండవ కన్ను కూడా తీసి పెట్టే లోపల ఆగు మాగుమని ఒక వెలుగులో అష్టదిశాపతులతో నిజలింగంబ నిర్మలాంతరము నుండి సీత వసుధాధర కన్య ముద్దుగేలు పట్టుకొని మన్నన తిన్నడికి ప్రసన్నుడై తరహాసంతో తిన్నడికి విప్రుడిని మీకేం వరం కావాలి అని అడిగాట. నీ పూర్ణ దివ్య తేజంబు చూసి దేహంపై ప్రీతి వదిలిపోయింది. నీ తాదాత్మ్యమే మాకు ప్రసాదించమని కీర్తికంగా ఆనందరూపము పరమాత్మ రూపంలో ఐక్యం అయిపోయాట. యోగీశులు హాహాహూహులు ప్రభృతులు ఉతింప అభవుడు అంతర్హితడం అయిపోయాట.
1: ఇంతవరకు ధూర్జటి కాళహస్తీశ్వర మహత్యం తిన్నని సాయుజ్యం శ్రీమతి వి జయలక్ష్మి గారి ప్రసంగం విన్నాం కదా.

ఘంటసాల గళ్ళం నుండి జాలువారిన సీనియర్ సముద్రాల కలం, స్వరరచన సుదర్శనం గోవర్ధనం, చిత్రం శ్రీకాళహస్తీశ్వర మహత్యం విన్నాం కదా.

శ్రోతలకు ముఖ్య గమనిక, దేశ ప్రజల సమగ్ర స్థిర అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే మన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఈరోజు మనం నేషనల్ క్వాంటమ్ మిషన్ ఈ పథకంపై కొన్ని వివరాలు తెలుసుకుందాం. శాస్త్రీయ పరిశోధనలు మరియు పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసి భారతదేశాన్ని క్వాంటమ్ టెక్నాలజీ అంటే క్వాంటమ్ సాంకేతికతలో ప్రపంచ నాయకుడిగా నిలపడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమమే ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్. ఈ పథకం ద్వారా దేశంలో 2000 కిలోమీటర్ల పరిధిలో శాటిలైట్ ఆధారిత సురక్షిత క్వాంటమ్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడం మరియు సాంకేతికత ద్వారా డిజిటల్ ఇండియా, సైబర్ భద్రత, రక్షణ రంగాలు అత్యంత పటిష్టం చేయడం, ఆరోగ్య అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి మరియు వాతావరణ పరిశోధనల రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి ప్రారంభించిన ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్పై మరిన్ని వివరాలను https://dst.gov.inలో పొందగలరు.

కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగానం చేసిన వేటూరి సాహిత్యం విందాం. స్వరరచన ఇళయరాజా, చిత్రం సీతాకోక చిలుక.

రేపు ఉదయం 11:30 ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్లో శ్రీమతి శ్రీలక్ష్మి మోహన్ రావు గారి ప్రసంగం మరుగున పడిన తెలుగువారి ఆటలు వాటి వివరాలు ప్రసారమవుతుంది. మరి ఈనాటి ఈ మల్లెపూదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచ కప్ ఈరోజు ప్రారంభమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్య అభివృద్ధి, సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడం

0: వంటి చర్యలపై చర్చిస్తారు. జవాబుదారితనం గణించగల ప్రభావాన్ని నిర్ధారిస్తూనే పాలన, డిజిటల్, ప్రజా మౌలిక సదుపాయాలు, భాగస్వామ్యాలు వంటి కీలక సాధనాలను వినియోగించుకునే అమలు మార్గసూచిని సమిష్టిగా రూపొందించడంపై కూడా చర్చలు దృష్టి సారిస్తాయి. వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి ఈ ఏడాది సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి శ్రేయస్సు అభివృద్ధిని తెలియజేస్తుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటున్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. వరుస సామాజిక మాధ్యమ పోస్టుల ద్వారా దేశ ఆహార భద్రత, పోషకాహారం సమృద్ధికి రైతులు మూలస్తంభాలని ఆయన పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజెప్పారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులోకి రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని ప్రధానమంత్రి తెలిపారు. దేశ క్రీడాకారుల ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఒలింపిక్స్ కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన దేశానికి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సదస్సులో మాట్లాడుతూ యువ అథ్లెట్ విజయాలను, భారత్లో క్రీడల వేగవంతమైన అభివృద్ధిని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ప్రపంచ వేదికలపై ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.
1: భారత్ దునియా కి బిగ్గెస్ట్ స్పోర్ట్ లీగ్ కి ధర్తీ బన్తా జా రహా ఆనే వాలే సాలో మే హమారి యే ఖాతీ ఆర్ బులంద్ హోగీ ఒలింపిక్స్ కే లియే హమారి తయారియా భీ భారత్ కి ఆస్పిరేషన్ కా హీ ప్రతిబింబ హై హమే ఛోటా నహీ సోచనా హై హమే లక్ష్య ఊంచే రఖనే హై ఔర్ ఉన్హే ప్రాప్త కర్నే కే లియే పూరీ తాకత్ లగా దేనీ.
0: పశ్చిమ బెంగాల్ ఆర్థిక సామర్థ్యం, ఉద్యోగ అవకాశాలపై పరిశ్రమ వర్గాలకు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన సభ్య సంస్థల ద్వారా ఆ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయల పెట్టుబడులను సులభతరం చేయడానికి ముందుకొచ్చింది. ఐసీసీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సోఫియాలో బల్గేరియా ప్రధానమంత్రి రూమెన్ రాదేవ్తో సమావేశమయ్యారు. భారత్కు ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు, బలపడుతున్న భారత్ బల్గేరియా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఇటీవల ఏర్పడిన అవకాశాలు, రోజురోజుకు అస్థిరంగా మారుతున్న ప్రపంచంలో నష్టభయాన్ని తగ్గించుకోవడానికి, వైవిధ్యభరితంగా మారడానికి మరింత సన్నిహిత ద్వైపాక్షిక సహకార ఆవశ్యకతను డాక్టర్ జయశంకర్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బల్గేరియాల మధ్య సంబంధాలు దీర్ఘకాలికమైనవని, స్థిరమైనవని, వాటిని మరింత చైతన్యవంతమైన, భవిష్యత్ దృష్టితో కూడిన సంబంధంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇప్పుడు ఇరు దేశాల ముందున్న కర్తవ్యమని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. బల్గేరియా విదేశాంగ మంత్రి వెల్లిస్లావా పెట్రోవా చమోవాతో సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2: Where economic risks are concerned, the answer is in supply chain resilience and in further diversification. It is particularly important that maritime trade is neither impeded or endangered. On behalf of the Global South, India has also repeatedly underlined concerns of energy, food and fertilizers.
0: Anantaram aina 14th kulantara చర్చల్లో పాల్గొనేందుకు ఈరోజు ఫిన్లాండ్కు వెళ్లనున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ టీఆర్ న్యూస్ _HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమై అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జూలై 19వ తేదీ వరకు కొనసాగుతుంది. గత టోర్నమెంట్లో 32 జట్లు మాత్రమే పాల్గొనేవి కాగా ఈసారి 48 జట్లు పోటీ పట్టుతుండటంతో ఇది ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్గా నిలిచింది. ఈ ఎడిషన్లో రికార్డు స్థాయిలో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో గ్రూప్ దశలో 72, నాకౌట్ రౌండ్లో 32 మ్యాచ్లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 19వ తేదీన జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కేరళ, మాహే, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గంగానది, పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, తమిళనాడు, ఈశాన్య భారతదేశం అంతటా కూడా పగటిపూట వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బీహార్

0: ఛత్తీస్గఢ్, గంగానది వాహక తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములతో కూడిన ఈదురుగాలు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం కొన్ని రకాల ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ సుంకాన్ని తొలగించింది. 22%, 25%, 27%, 30% ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మిశ్రమాలపై ఇకపై నుంచి 0% ఎక్సైజ్ సుంకం ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ చర్యతో భారత్ ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం మరింత బలోపేతమై క్రూడాయిల్ దిగుబతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను కుదించడం స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్కు గిరాకీని పెంచుతుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2024-25 సంవత్సరాలకు గాను సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అకాడమీ రత్న, సంగీత నాటక అకాడమీ అవార్డులు అకాడమీ పురస్కారం, ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలను ప్రకటించింది. అలాగే సంగీతం, నృత్యం, నాటకం, సంప్రదాయ జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలు వంటి వివిధ రంగాలకు చెందిన 108 మంది కళాకారులను 2024-25 సంవత్సరాల సంగీత నాటక అకాడమీ అవార్డుల అకాడమీ పురస్కారం కోసం జనరల్ కౌన్సిల్ ఎంపిక చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించేందుకు చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరాన్ కొనసాగిస్తున్న దురాక్రమణ చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం నిన్న ఇరాన్లోని పలు లక్ష్యాలపై మరో విడత దాడులు జరిగింది. అమెరికా దళాలకు ఆతిథ్యం ఇస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ల వైపు ఇరాన్ దాడులు చేసిన కొద్ది గంటలకే అమెరికా ఈ 2వ విడత దాడులను చేపట్టింది. దేశం పశ్చిమ ప్రాంతంలోని బందర్ అబ్బాస్, సిరిక్, మినాబ్, కేస్మ దీవిలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. న్యూఢిల్లీలో భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో 35 రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 75 మంది ప్రతినిధులు పాల్గొన్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నిబిన్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఎన్డీఏ నాయకులు కృతజ్ఞతలు తెలిపారని, ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినందుకు ఆయన అభినందించారని నిబిన్ పేర్కొన్నారు. ఇది దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు గర్వకారణమైన క్షణమని ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోందని నవీన్ చెప్పారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరితో కలిసి అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం, అందరి కృషి అనే ప్రధానమంత్రి దిశానిర్దేశక మంత్రం దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసిందని నితిన్ నవీన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్పు ఈరోజు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తల్లో మరి వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎన్సీఈఆర్టీ.
2: ఆకాశవాణి செய்திகள் வாசிப்பவர் சுமித்ரா ரத்னம். தலைப்புச் செய்திகள். விவசாயிகளின் மேம்பாட்டுக்கு தேவையான அனைத்து நடவடிக்கைகளையும் தமது அரசு மேற்கொண்டு வருவதாக பிரதமர் திரு நரேந்திர மோடி கூறியுள்ளார். நிதி ஆயோக் அமைப்பின் ஆட்சி மன்ற குழு கூட்டம் தற்போது புதுதில்லியில் நடைபெற்று வருகிறது. எத்தனால் கலந்த பெட்ரோல் மீதான கலால் வரியை மத்திய அரசு ரத்து செய்துள்ளது. பிலிப்பைன்ஸில் நேரிட்ட நிலநடுக்கத்தில் உயிரிழந்தோர் எண்ணிக்கை 47 அதிகரித்துள்ளது. ஆஸ்திரேலிய ஓபன் பேட்மிண்டன் போட்டியில் இந்தியாவின் பி வி சிந்து மற்றும் தன்வி சர்மா காலிறுதிக்கு முன்னேறியுள்ளனர். இனி விரிவான செய்திகள். விவசாயிகளின் மேம்பாட்டுக்கு தேவையான அனைத்து நடவடிக்கைகளையும் தமது அரசு மேற்கொண்டு வருவதாக பிரதமர் திரு நரேந்திர மோடி கூறியுள்ளார்.